0: ఎంతె
1: డ్రంకర్స్ ఆఫ్ హోల్ సిటీ బాంబే ఓ సిస్టర్ ఇన్ లా ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మీ డ్రంకర్స్ ఆఫ్ హోల్ సిటీ బాంబే ఓ సిస్టర్ ఇన్